0: నిగడా, ఓయ్ మాతడురల మర్ర, ఒక సుమన్ కూతురల మర్ర, ఓర్ బ్రాహ్మణ కండగ
1: బెడబెడ నిస్కేదకం బెడ.